0: అరుణుడై చదివే సత్తు ప్రతి వాత ఆలోచన ప్రత్యేకప్పుడు
1: అంగారు
0: సారే పూడిగా పై ఎగదా వక్కడ పడలా
1: చిత్తమాత
0: పై అద్దా వక్కడ పడలా
1: పొడి ముడింది
0: తవా తిస్తు.